0: ಸಂಗೀತ ರಸಿಕುಲೆಂದರಿಗೆ ಶುಭೋದಯಂ ನಮಸ್ಕಾರಂ ఎలా ఉన్నారు ఈ శనివారం నాడు స్వాగతం స్వాగతం 94.6 8.2 మెగాహెర్ట్స్ మీద ఉదయపు వేళ కార్యక్రమం మళ్ళీ వచ్చింది మన తొలి రాగాలు Indeed, on 94.6, 98.2 megahertz mida prati udayam laga, udayam kuda visheshanga. Shanivaram nadu, it's live for you, pratyaksha prasadam. Lechi unnaru, ichali kalamlo, illa anipistundi.
1: Toli ragalu, toli ragalu.
0: మన తొలి రాగాలు అని తెలుగు కార్యక్రమం విశేషంగా శనివారం నాడు ఇట్స్ లైవ్ ఫర్ యూ 8 నుంచి 9 దాకా అలవాటు ప్రకారంగా మధురమైన సినీ పాటలతో ప్రసారం చేస్తాం. ఎస్, మీకోసం మీ ఆనందం కోసం మీ శనివారం నాడు ఎలా ఆరంభించింది? బాగా ఆరంభించిందని అనే నమ్మకంతో ఉదయపు వేళ కార్యక్రమం మొదలు పెడుతున్నాం. ఎస్, యాజ్ యూజువల్ అలవాటు ప్రకారంగా మన ఉదయపు వేళ కార్యక్రమం శనివారం నాడు స్వామివారికి అంకితం చేస్తాం. మధురమైన సినీ పాటలతో ఈ గంట సేపు ప్రయాణంలో, సంగీత ప్రయాణంలో మిమ్మల్ని రంజింపజేయడానికి. ఎస్, విదౌట్ ఫర్గెటింగ్ యూ మెసేజెస్ ఆన్ 5 7 6 8 8 9 0 7.

ఉదయం మీరు లేచి ఉన్నారు ఈ శనివారం నాడు విశేషంగా ఇట్స్ వీకెండ్ కదా ఎలా గడుపుతారని ఈ వీకెండ్ ఆలోచిస్తూనే ఉంటున్నారు ఈ చలికాలంలో తొందరగా లేవడం ఎంతో కష్టంగా ఉంది కదా It's so difficult to wake up in this winter season. Kani shanivaram nadu ante weekend vachindi. Levandi, levandi. Vela, vela. Mana karikramam vintu anandinchandi. Mimmalni ranjimpajeyadaniki ante

ఎనిమిది గంటలు దాటి 22 నిమిషాలైంది. ఇఫ్ యు హావ్ జస్ట్ టు నిన్ శ్రోతలరా, ఎస్, మన ఉదయపు వేళ కార్యక్రమం 94.6 మెగాహెర్ట్జ్ మీద వింటున్నారు మధురమే నెస్సిని పాటలతో. Without forgetting your messages, your text messages on 5768-9007 for all your birthday dedications. తొమ్మిది గంటల దాకా వింటూ ఆనందించండి ఆన్ దిస్ సాటర్డే మార్నింగ్. ఈ ఉదయపు వేళ వీకెండ్లో ఎలా గడుపుతారని ఆలోచిస్తూనే ఉంటారు. ఆనందంగా గడపండి. జీవితం లో ఇటువంటి ఆనందం ఎప్పుడు మన మనస్సులో, మన జీవితంలో ఉండాలి.

ఎనిమిది గంటలు దాటి 36 నిమిషాలైంది కొన్ని నిమిషాలు మీ బర్త్డే అంకితాలు ప్రసారం చేస్తాను సో కీప్ సెండింగ్ యువర్ మెసేజెస్ ఆన్ 5768 807 psych sets is sweet with 907

Let's dedicate the next song wishing very happy birthday to Jena Chengadu of Villeneuve celebrating her birthday. It's from Sachin, from Krish and Ananna Chan Chengadu family. It's from Ani, from all the Sabapati family of Villeneuve. Wishing very happy birthday to you, Jena Chengadu. Wishing belated happy birthday to Amma Lalita Ramaswamy of Boulay Rouge Flak. Especially, it's from Koturu Vishni and Koduku Mevin. So many, many happy returns of the day. Belated happy birthday to Lalita Ramaswamy, who celebrated her birthday on 17th of June. So once again, belated happy birthday. Wish you all the happiness and very good health. ఎవరెవరు తమ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారు, సో మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే, జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మే గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే విత్ లాట్స్ ఆఫ్ బ్యూటిఫుల్ మెమరీస్ అండ్ సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ హ్యాపీనెస్.

dedicating the next song to Vishwamitra Uchama, who celebrated his birthday. So happy birthday to you. It's from Sarika, Danish, Sarveshi, Meghna, Venkatesh, Meenakshi. From Sanjeeva, Sanjeevi, Ram, Suvendra, Radha, Sheila, Vishwani, Jani. From Vima, Kamala and Poonam and all the Asriya family of Buffalo. అయితే సంగీత ప్రియులారా, మన ఈ ఉదయపు వేళ మన తొలి రాగాలు అని తెలుగు కార్యక్రమం యొక్క అంతం సమీపిస్తున్నది. ఇట్స్ టైమ్ టు సే బై బై. మన ఉదయపు వేళ తొలి రాగాలు అని తెలుగు కార్యక్రమం లో ప్రసారం చేసిన పాటలని ఎంతో మెచ్చుకున్నారని ఆశిస్తూ ఇంకో కార్యక్రమం దాకా వంద నామి దగ్గర సెలవు తీసుకుని అండ్ విషింగ్ ఆల్ ఆఫ్ యూ ఏ వెరీ హ్యాపీ మ్యూజిక్ డే, ఎస్పెషలీ టు ఆల్ ద మ్యూజిక్ లవర్స్ అవుట్ దేర్. వంద నామి దగ్గర సెలవు తీసుకుని అయ్యా, hope you have enjoyed all the songs played and have a very beautiful weekend ahead. Namaskaram.